సర్వదృశ్యం నమో సరాకృశ్యం నమో సర్వరంగే సర్వంగీ అనంగే నమో జీవజీవం నమో బీజబీజే ఆఖిజ్యే ఆపిజ్యే సమస్తం ప్రసిజ్యే కృపాలం స్వరూపే కుకర్మం వారణాసి నమో జీవజీవం నమో బీజబీజే ఆఖిజ్యే ఆపిజ్యే సమస్తం ప్రసిజ్యే కృపాలం స్వరూపే కుకర్మం వారణాసి